లంబదర సుందరం ప్రశ్చందన మధుముదులబుధం మధుప ప్యారళగండ స్థలం దంతఘాత విదరి తరి సింధురి శుభాకరం వందే శైలాసుత సుత గణపతి సిద్ధి ప్రదం కామదం శాంతాకారం భుజగ శయనం పద్మనాభ సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణ సుభాగం లక్ష్మీకాంతం కమలనయనం జుగిర్భిర్ధానగమ్యం వందే విష్ణుభవ భయహరం సర్వలోకైకనాథం గణే నారాయణ రుద్రి అంబికే భాస్కరి తథా భిన్న భిన్నం కర్తవ్యం.